0: सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వే 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, ద్వాదశి, జూలై నెల 11వ తేదీ, ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దాని గురించి బి విజయశేఖర్ రెడ్డి గారి కథనం ఇంకా చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. మనిషిలోని ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది, విఘాతని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలి, మంచిని ఆచరించాలి, చేతితో మంచి పనులు చేయాలి, నోటితో మంచి మాటలు మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుంది.

830 కోట్లుగా ఉంది. ప్రతి సంవత్సరం 6.8 కోట్లకు పైగా ప్రజలు అదనంగా పెరుగుతున్నారు. ప్రపంచ జనాభాలో 2/3 మంది తీవ్రమైన ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. వారిలో సూడాన్, గాజా, ఆఫ్ఘనిస్తాన్, యోమాన్, కాంగో, నైజీరియా వంటి దేశాలలోనే ఎక్కువగా నివసిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు పెరుగుతున్న జనాభా, కొనసాగుతున్న యుద్ధాలు, కరువులు, తీవ్రమైన వాతావరణం మరియు ఆర్థిక అస్థిరత. ప్రపంచంలోని ప్రజలందరికీ అన్ని వేళలా తగినంత సురక్షితమైన మరియు పోషకమైన ఆహారం భౌతికంగా, ఆర్థికంగా మరియు సామాజికంగా అందుబాటులో ఉంచడానికి యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి ఆకలి రహిత లక్ష్యం కోసం 2030 నాటాల ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రతను సాధించడం, పోషణను మెరుగుపరచడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రపంచ ఆహార భద్రత కోసం ముందుకు సాగుతుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మన భారతదేశ జనాభా సుమారు 147 కోట్లుగా ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతూ ఉంది. ఇలా రోజురోజుకు పెరుగుతున్న మన భారతదేశ జనాభాకు ఆహార భద్రత కల్పించడం భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. స్వాతంత్రానికి పూర్వం, తర్వాత అని 2 భాగాలుగా విభజించి చెప్పుకోవాలి. 1947 ముందుగా ముఖ్యంగా బ్రిటిష్ వారి పరిపాలనలో మన దేశంలో ఆహార భద్రత ఉండేది కాదు. కరువులు సంభవించినప్పుడు తీవ్ర ఆహార కొరత ఏర్పడేది. బెంగాల్ కరువు గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. 1943-45 కాలంలో బ్రిటిష్ పరిపాలనలో వారి వలస ఆర్థిక విధానాల వల్ల ఈ తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను ఏమాత్రం ఆదుకోలేదు. ఫలితంగా బెంగాల్లో దాదాపు 30-50 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. ఒడిశా కరువులో కూడా అనేక మంది ఆకలితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డొక్కల కరువు 1832-33 కాలంలో స్థానిక ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు అధిక పన్నుల వల్ల ఇది మరింత తీవ్రమై అప్పట్లో గుంటూరు జిల్లా జనాభా 5 లక్షలు కాగా అందులో 2 లక్షల మంది ఈ కరువు వల్ల చనిపోయారు. దీనిని బట్టి ఈ డొక్కల కరువు యొక్క తీవ్రత మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా ఆహారాన్ని కొని లేదా ప్రభుత్వ నిల్వ ఉంచిన ప్రాంతాల్లో ధాన్యాన్ని తెప్పించి ప్రజలకు పంచి గనక ఉంటే ఇన్ని లక్షల మంది చనిపోవడానికి ఆస్కారం ఉండేది కాదు అని కొంతమంది విద్యావేత్తల యొక్క వాదన. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఆహారం అందుబాటులో ఉండేట్టుగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా దేశ ప్రజలకి ఆహార భద్రత గురించి భారత ప్రభుత్వం ప్రధానంగా 2 రకాల చర్యలను, ఆహార పదార్థాల లభ్యతను పెంచడం, ఆహార పదార్థాలను అందుబాటును పెంచడం అంటే ఆహార పదార్థాల సరఫరాను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించి భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి రకాలను ప్రవేశపెట్టడం, నీటిపారుదల వ్యవస్థలను విస్తరించడం మరియు కృత్రిమ ఎరువులను ఉపయోగించడం ద్వారా భారతదేశం తన ధాన్యాన్ని ఉత్పత్తిని విపరీతంగా పెంచుకుంది. 1960 హరిత విప్లవం తర్వాత ఒకప్పుడు ఆహారం కోసం అమెరికాపై ఆధారపడిన మన దేశం నేడు ప్రపంచానికి ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగింది. ఆనకట్టలు నిర్మించారు. దీనివల్ల గోదావరి ప్రాంతం సౌత్ ఇండియా ఫుడ్ బౌల్, దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా మారింది. ఆ తర్వాత దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కలిగించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న 2వ చర్య ప్రజా పంపిణీ వ్యవస్థ. 1955 అత్యవసర వస్తువుల చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్, వంట నూనెలు వంటి వాటిని చౌక ధరలకు పంపిణీ చేయడం ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలలో అత్యంత పేదవారికి నామమాత్రపు ధరకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నారు. పీడిఎస్ వల్ల దేశంలో పేదరికం 1.7% తగ్గగా ఆంధ్రప్రదేశ్లో 3.2% పేదరికం తగ్గింది. ఆహార భద్రతలో కేవలం కడుపు నిండటమే కాదు, పోషక విలువలు ఉన్న ఆహారం లభించడం కూడా ముఖ్యం. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ పోషకాహారలో సమీకృత పిల్లల అభివృద్ధి పథకం ICDS. దీనిని 1975

లో ప్రారంభించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ను పాఠశాల పిల్లల్లో పోషకత్వ లోపాన్ని తగ్గించడానికి మరియు హాజరు శాతాన్ని పెంచడానికి 1995లో ప్రారంభించారు. పని చేసినందుకు బదులుగా ఆహార ధాన్యాలను అందించే పథకం. ప్రస్తుతం ఇది ఉపాధి హామీ పథకంగా మారింది. ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను కల్పించింది. ఈ చట్టం పట్టణ జనాభాలో 50% మంది ఈ చట్టం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ చట్టం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది భారతదేశంలో కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 మార్చి 26న భారత ప్రభుత్వం ప్రకటించిన ఒక ఆహార భద్రతా సంక్షేమ పథకం. ఈ సంక్షేమ పథకం ద్వారా సుమారు 82 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. ఇంకా మన అండమాన్ మరియు నికోబార్ దీవుల చారిత్రక జనాభా పూర్తిగా ఆదిమవాసులైన ఏకాంత గిరిజన సమూహాల నుండి, ప్రధాన భూభాగం నుండి వచ్చిన వలసదారుల ఆధిపత్యంలో ఉన్న విభిన్న సమాజంగా మారింది. వాస్తవానికి గ్రేట్ అండమానీస్ మరియు నికోబారీస్, జారవాల్ వంటి ఇతర తెగలకు నిలయమైన ఈ దీవుల జనాభా 1900లలో బ్రిటిష్ వారు శిక్షా కాలనీలను స్థాపించిన తరువాత తీవ్రంగా మారిపోయింది. చారిత్రాత్మకంగా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో 89% భూభాగం సురక్షిత రిజర్వు అటవీ ప్రాంతం కావడంతో ఈ దీవులు ఎల్లప్పుడూ తీవ్రమైన ఆహార కొరత ఉన్న ప్రాంతంగా ఉన్నాయి. ఇది జీవనోపాధి మరియు ఆహార భద్రత కోసం ప్రధాన భూభాగం నుండి వచ్చే సరఫరాలపై ఆధారపడేలా చేసింది. బ్రిటిష్ వలస పాలనలో సెల్యులార్ జైల్లోని శిక్షా స్థావరాలకు నిరంతరం ఆహారం సరఫరా అవసరమయ్యే 2వ ప్రపంచ యుద్ధం జపనీయుల ఆక్రమణ సమయంలో బాహ్య వాణిజ్య మార్గాలు తెగిపోవడంతో తీవ్రమైన ఆహార కొరత మరియు కరువు ఏర్పడ్డాయి. స్థానిక ప్రజలు మరియు ఖైదీలు ఆకలితో అలమటించారు మరియు కఠినమైన జీవన పరిస్థితుల వల్ల ఆహార భద్రత దెబ్బతింది. స్వాతంత్రం తర్వాత స్థానభ్రంశం చెందిన శరణార్థులకు మరియు ప్రోత్సహించింది. వాయు మరియు సముద్ర మార్గాలు అనుసంధానం మెరుగుపడడంతో ఆహార భద్రత పెరిగింది. భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI మన అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఆహార భద్రతకు వెన్నుముకగా పనిచేస్తుంది. ఈ మారుమూల ద్వీప సమూహానికి ప్రధాన ధాన్యాలను సరఫరా నిరంతరాయంగా ఉండేలా చేస్తుంది. ఓడల ద్వారా ధాన్యాలను, ప్రధానంగా బియ్యం మరియు గోధుమలను నేరుగా దీవులకు రవాణా చేస్తుంది. మాయాబందర్, హడ్బే, క్యామల్బే, కమర్టా, కార్ నికోబార్, తెరీసా, కచ్చాల్, స్వరాజ్ దీప్, సహిదీప్ వంటి ద్వీప సమూహాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ. హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం, సునామీ మరియు 2020లో వచ్చిన కోవిడ్ వంటి చారిత్రాత్మక ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో యూనివర్సల్ PDS కింద అమలు చేయబడుతోంది. ఉన్న జనాభాలో దాదాపు 90% జనాభా స్థానిక పాలనా యంత్రాంగం ఆహార భద్రతను విజయవంతంగా అందిస్తూ జాతీయ పోర్టబిలిటీ పథకాన్ని అమలు చేసింది. దీని ద్వారా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారి అయినా తమ రేషన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు NFSA యాక్ట్ కింద అర్హులైన లబ్ధిదారులందరికీ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా బియ్యము మరియు గోధుమలు పంపిణీ చేయబడుతున్నాయి. చివరిగా మరియు ఒక ముఖ్య అంశం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 1/3 వృధా అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే అన్నం దైవంతో సమానంగా భావించి వ్యర్థం చేయకూడదని అర్థం. వృధా చేయకుంటే కొరత ఉండదు. కాబట్టి మనం అందరం ఆహార విలువ తెలుసుకొని ఆహారాన్ని వృధా చేయడం మానుకుంటే రోజురోజుకి పెరుగుతున్న జనాభాకి ఆహార భద్రత కల్పించిన వారం అవుతాం. ఈ క్షణం నుంచి మనమందరం ఆహారాన్ని సరిపోయేంత వడ్డించుకుందాం, ఆహార వృధాని అరిగడదాం.

మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ జనాభా దినోత్సవం మరియు ఆహార భద్రత గురించి బి విజయశేఖర్ రెడ్డి గారి కథనం విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి కాలిగట్ రేపు ఉదయం 8 గంటలకు లిటిల్ అండమాన్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి రాత్రి 9 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కే స్వరాజ్ ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు 12:00 గంటలకు

తెలుగు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారటంగ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కి బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హెడ్బే రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోట రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు సాయంత్రం 5:00 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: Hey, nice smoke machine you've got there. Oh wait, that's just your diesel car?
2: Ha ha ha, very funny. At least it's powerful.
1: Powerful? More like powerfully expensive. Fuel bills through the roof and don't forget the pollution. My Victorious S CNG runs cleaner. Gives me 27.02 km per kg mileage and still packs a punch with its 1.5 liter engine. And its underbody tank gives me uncompromised boot space.
2: All right. Victorious S CNG really has got it all. Guess I need to upgrade.
1: Victorious S CNG. Now run with a smarter fuel.
3: Hello, main hu HIV virus. नाम तो सुना ही होगा. मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूं. मुझे उनसे दोस्ती करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते. ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते. मैं तो उन पर भी नजर बनाकर रखता हूं जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं. इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
0: विरामं तर्वात कार्यक्रमानिकि तिरिगि स्वागतम్. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని చిత్రగీతాలను విందాం. ముందుగా వినండి నీ స్నేహం చిత్రం నుంచి రాజేష్ మరియు ఉషా గానం చేసిన ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక సూచన. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాణ సంస్థలు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వాన ప్రకటన కింద ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు కార్యక్రమ ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. ఇవి మూడు పద్ధతుల కింద ప్రతిపాదనలు ఆహ్వానించబడతాయి: రెవెన్యూ షేరింగ్ మోడ్, ప్రాయోజిత ప్రోగ్రామ్ మోడ్ మరియు ఉచిత ఫ్యాషన్. కార్యక్రమ ఫార్మాట్లలో రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథా కథనం మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి కార్యక్రమాలను హిందీ భాషల్లో 14 నిమిషాలు లేదా 28 నిమిషాల్లో నిర్మించవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడమైంది. కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వాన ప్రకటన ప్రకారం కార్యక్రమాలను ప్రసార భారతి, ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్లో ప్రసారం చేయవచ్చు. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకం

దశకాలు, ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఏఐఆర్ ప్రసార్ కోడ్, వాణిజ్య ప్రకటనల కోడ్కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్దేశిత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో పాటుగా HOOAIR portblay@prasarabharati.gov.in అనే ఈమెయిల్ ఐడికి సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 1 జూలై. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థకు మీ సృజనాత్మకత కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటనను ఆకాశవాణి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేయబడింది. సూచన సమాప్తం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆట చిత్రం నుంచి ఒక పాటను విందాం. గానం KS చిత్ర మరియు కార్తీక్.

మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా చిత్రగీతాలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: రాగమే సంత త్యాగరాజ్ కి రచన నన్ను విడిచి కదలకురా, జో కి త్రిపుట తాళ్మి నేపథ్య హై.
1: షినెక్స్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రీతి గౌళ రాగం త్రిపుట తాళం.